0: రేఖా రేడియో డాట్ ఎల్కే.
1: తాతట తిబుణ నేవతి అరందేమి ఏ కాలి తిబునా మీ కట్ట సెరుపు కింద సెరుపు జాతీయ సతతియాయి సతపనాయి సత హెట్ట తమై వెడి మేక పాట పాట తీంత గాల తీయం ఓక తమై దాంగ్యాన్ సప సపతు సపతు వేస్తాన తిటియా మమనం దాగిన గీ కట్ట సెరుపు ఇది మా ఎనకొట్టి టకాస్ టకాస్ టకాస్ టకాస్ గాల సద్దేనవని కట్ట సెరుపు ఉన్న కట్టే అయినో కేన తిటీచ సపతు దగ్గ గినల్లా దాయలా హెదువా లమా మండి బిడ్డ అరం గ్యాన్ గుహన్ ఎదురియట ఎంగిలి ఏతేలా తుమ లంకర్లా హదలా దాలా దున్న ఇతిన్ గిహిల్లా కరుణరత్న అభిషేకర్ అయ్యట మా బార దున్న కరుణరత్న అభిషేకర్ అయ్యట కివ పుతే సార్ మీ లమియా అప్పే ఇస్కోల్ భూమి దక్ష లమి హరి దుప్ప మేట పులన్న ఉదవ్ కరన్ కివ దెల్లమా మండపే దెన్ మంగ్ ఇతిన్ ఇన్న అవురుదు గాన హతరక్ ఇతర హిటియా దెన్ మే మే లమా మండపే సింధు కియమిన్ హోమి ఇన్న కొట అమరదేవ సార్ గుహన్ విదులి వెడ ఇతుమా అయ్యి అనవా మే అనవా మీ అపి సింధు కియనవా బలనవా ఓమ కాలయక్ కావా ఓమి ఇన్న కొట ఇతుమాట హంబున లంకావి పలవిని వర్ణ చిత్రపటి దశంశ హెట దికి హెట హతరి చిత్రపటి ఆవట అపి హెట దికి సింధు కివి ఇతుమాట హంబిచ్చ పలవిని చిత్రపటి శ్రీలంకావి పలవిని వర్ణ చిత్రపటి మీ కిసిమ కెనిక్ దన్నతి మావ తోరగత్త ఇతుమా మీ చిత్రపటి గీత గాయనా కరాను.

0: తెలిస్తేలి.
1: మీ వెళ్ళావిడ దావాలి లేకట లంకా రేడియో పెడతాన సమగ ఎత్తెక్కు సెమట వాసన సత్తుటపీరి సత్యాంతేకట వగేమ సత్యకట ఆశ్రయపడుతున్న మామ రంజన్ ధర్మరత్న వేసిన వీడి దా నెక్స్ట్ ఓక అప్ డ్రైసే నువ్వు హియర్ బై రేడియో డాన్స్ మిట్ లంకా రేడియో సెండు ఇస్ ఊన్సో ఇస్ అలన్ సూపర్ టోలర్ సోనిగ ఓక అప్ పుంసెన్నో గిఫ్ట్స్ పోలీస్ రేడియో సెండు బీగోస్ హియర్ బై రేడియో డాన్స్ ఇట్ మైన కొలేగ ఎలిస్ ప్లిస్టర్.